ఆకాశవాణి ఢిల్లీ ఎఫ్ఎం గోల్డ్ ఛానల్ సోదశంలో ఏక్ మెగాహెర్ట్స్ పర్ నిశిగంధా లేకర్ ఆప్కే సాథ్ హూ మే జయతి సభీ సున్నే వాలో కో హమారా ప్యార్ భరా నమస్కార్ और निशिगंधा में आज जो पहला गीत आप सुनेंगे फिल्म का नाम है यादों की बारात, आवाज है आशा भोसले और मोहम्मद रफी की।